నచ్చలయ్య, ఇది ఇవ్వబడే ఇన్ని లేది నీ గిన్నె చూచాది ఇవ్వరే ఇన్ని లేదిలయ్యా, సింబి లేదా సంబి లే చిన్ని నీ ఇవ్వ.